0: Live FM.
1: దేవుల పిటియట, కమురు పిటియట, నావల పిటియట, కల్ పిటియట. www.livefm.lk.

దేవులపిటి కమురు పిటియట నావల పిటియట కల్పిటియట www.liveFM.lk